గాలా తందాన ఏ రేషమి బాల తందాన ఏ సోలా సాల తందాన ఐతేరే ఖయాల తందాన ఏ గోరే గాలా తందాన ఏ రేషమి బాల తందాన ఏ సోలా సాల తందాన ఐతేరే ఖయాల